లంకన్ గోరి నానా, లంకన్ కి చోరి నానా, పారిస్ కి పోరి నానా, ఇండియా ఆహా, నథింగ్ ఆఫిషియల్ అబౌట్ ఇట్.